అర్ల ఉడన పల్తే, వరల్డ్ మొత్తం అర్ల ఉడన పిస్తే, పిసిరు కల్పి పెర్ల ఉడన పల్తే.

పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గదరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకల నయాకుల తాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాత.

లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వేంకటపతే తవ సుప్రభాతం భాస్వానుదేతి విగచ

సమహర్షయస్తే సంత సనందన ముఖాస్తవ యోగి వర్యా ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం లక్ష్మీ నివాస నిరవధ్య

శత కోటి వృతస్మర కోటి సమాద్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ